0: హీరోయిన్ అది టూ సత్యనా.
1: రూప్ తులా నస్తానా యాక్టింగ్ బాంబ్ అస్తానా, రూప్ తులా నస్తానా యాక్టింగ్ బాంబ్ అస్తానా, కోణ హీరోయిన్ తుజలా కరి లగా అక్కా.
2: అసలు అజున్ ఏ కాల్ జానా.

0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే
1: గారే సూర్య కి తరది ఎన్నాయా ఏదో